శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, శ్రావణ మాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, ఆగస్టు మాసం 12వ తారీఖు బుధవారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 40 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు భక్తిరంజని భక్తి గీతాల కార్యక్రమం.

0: కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం సూక్తి ముక్తావళి.
1: అబ్బా, ఈ ఒంటరితనం భరించలేకపోతున్నామండి అను. నాకసలు ఒంటరిగా ఉంటే తోచదాను. నాకెందుకో ఈ మధ్య ఎంతమంది ఉన్నా ఒంటరిగా అనిపిస్తున్నదాను. మనం చాలామంది నోటి నుండి వింటుంటాం, ఒంటరితనం అంటే తన కష్టసుఖాలను అనుభూతులను ఇతరులతో కలిసి పంచుకోలేకపోవడం. ఈ ప్రపంచంలో ఒంటరితనాన్ని కోరివరించేవారు కొందరైతే మరికొంతమంది తెలియని తనంతో ఒంటరితనాన్ని కొని తెచ్చుకుంటారు. ఈ ఒంటరితనం అనేది నిజంగా ఒక శిక్ష లాంటిది. ఒక్కొక్కసారి ఒంటరితనం మనిషిలో ఆలోచనను పెంచి అభివృద్ధి మార్గాన్ని చూపిస్తే చాలాసార్లు అతడిని నిర్వేదానికి గురి చేస్తుంది. నిజం ఆలోచిస్తే ఈ సృష్టిలోని ప్రతి మనిషి తాను ఒంటరివాడేనని చెప్పాలి. ఎంత బలగం ఉన్నా, ఎంత బలవంతుడైనా తన తిండి తను తినాలి, తన సుఖం తాను అనుభవించాలి, తన బాధ తను పడాలి, తన చావు తను చావాలి. అంతేకాని తన శారీరక మానసిక అనుభూతులను మరొకరితో కలిసి అనుభవించటం సాధ్యమయ్యే పని కాదు. మానవుడు తనకు తాను తెచ్చిపెట్టుకునే ఒంటరితనాలు అనేకం. కొంతమంది ఆత్మన్యూనతాభావంతో ఎదుటివారితో కలవలేక ఒంటరితనాన్ని ఏకాంతాన్ని ఆశ్రయిస్తే మరికొందరు అతి జాగ్రత్తకు పోయి ఒంటరితనాన్ని కొని తెచ్చుకుంటారు. మనకు ఏదైనా కష్టం వచ్చి మనస్సు బాధపడితే మనను కన్నవాళ్లకు చెప్పుకోవాలి లేదా మనం కన్నవాళ్లకు చెప్పుకోవాలి అనేది పెద్దలు చెప్పిన మాట. ఒకళ్ళకిద్దరు పిల్లలుంటే వాళ్లకు సకల సౌకర్యాలు సమకూర్చలేమని అతి జాగ్రత్తగా ఒకే ఒక బిడ్డను కనే ఆలోచన సమాజంలో ఇవాళ చాలామందికి ఉంది. అలా కుటుంబంలో ఒకే ఒక్క సంతానం ఉంటే అన్నీ సక్రమంగా జరిగితే మంచిదే. అలా కాక కాలం కలిసిరాక ఏదైనా జరగరానిది జరిగితే ఇటు పెద్దవాళ్లకు ఒంటరితనం, అటు ఆ పిల్లవాడికి జీవితాంతం ఒంటరితనం. ఇంటి మొత్తంలో ఒకే ఒక బిడ్డ ఉన్నప్పుడు ఆత్మీయతను పంచుకోవటానికి, ఆడుకోవటానికి తనకు ఈడైన తోడు లేక ఒంటరితనాన్ని అనుభవిస్తూ దాన్ని పోగొట్టుకునేందుకు అందుబాటులో ఉన్న వ్యక్తులతో స్నేహం చేస్తాడు. ఆ స్నేహితులు మంచివాళ్ళైతే పర్వాలేదు, కానీ దుర్మార్గులైతే మొదటికే మోసం వస్తుంది. ఈనాటి యువతరంలో మనం తరచుగా ఈ వికృతిని గమనిస్తున్నాం. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగం చేయటం అవసరం, కనుక వాళ్ల ఆలనా పాలనా పూర్తిగా ఆ బిడ్డకు దక్కే పరిస్థితి లేదు. ఇది ఒక రకంగా తల్లిదండ్రులు తమ బిడ్డలకు వారసత్వంగా పంచి ఇచ్చే ఒంటరితనం. వృద్ధాప్యంలో కళ్ళెదురుగా ఉండవలసిన పిల్లలందరినీ వాళ్లకి ఇష్టం లేకపోయినా వెంటబడి విదేశాలకు పంపి సంతానం అందించే భద్రత, మనుమలు అందించే ముద్దు ముచ్చట్లు వీటికి దూరమై ఆ పిల్లల మీదే ఆశలన్నీ పెట్టుకొని వాళ్ల రాక కోసం దినముఖ యుగంగా ఎదురు చూస్తూ దుర్భరమైన వృద్ధాప్యాన్ని భారంగా గడిపే ఎందరో తల్లిదండ్రులు ఇవాళ మన సమాజంలో కనిపిస్తున్నారు. ఇలా తెచ్చిపెట్టుకున్న ఒంటరితనంతో వృద్ధాశ్రమాలలో శేషజీవితాన్ని నిస్సహాయంగా శూన్య దృక్కులతో గడిపే వీళ్ళని చూస్తుంటే జాలి అనిపిస్తుంది. నిజం మాట్లాడాలంటే ప్రతి జీవి ఈ సృష్టిలో ఒంటరివాడే. ఇదే సత్యాన్ని నిరంతర రామ సంకీర్తనాపరుడైన భక్తకవి కంచర్ల గోపన్న తన దాశరథి శతకంలో ఇలా ప్రస్తావిస్తాడు. ఎక్కడి తల్లిదండ్రి సుతులెక్కడి వారు,

0: కృప చూడవయ్యా, నీ తక్కరి మాయలందిడక దాశరథీ కరుణాపయోనిధి. కనుక జీవిత చరమదశలో హాయిగా ప్రశాంతంగా ఉండాలంటే మన వ్యాపకాలను తగ్గించుకుంటూ ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా దైవచింతన, ధర్మచింతన మొదలైన సత్కాలక్షేపాలను అలవాటు చేసుకుంటే శేషజీవితం ఒంటరితనానికి అలవాటు పడి హాయిగా గడిచిపోతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
1: సూక్తిముక్త వాళ్ళు విన్నారు వ్యాఖ్యానం శ్రీ పింగళి జగన్నాథరావు, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. మీరు వింటున్నారు 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం. కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్నాం పొలం కబుర్లు.

శుభోదయం రైతు మిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబులలో మొక్కజొన్నలో పోషక లోపాలు నివారణ, అట్లే ఖరీఫ్ జొన్న సాగు మెలకువలు అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

మొక్కజొన్న పంటకు నీటిని సూర్యరశ్మిని బాగా వినియోగించుకొని అధిక దిగుబడినివ్వగల సామర్థ్యం ఇతర పంటల కంటే ఎక్కువగా ఉంది. శాస్త్రీయ అంచనాల ప్రకారం ఎకరాకు 25.4 క్వింటాళ్ళ దిగుబడినిచ్చే పంట సుమారు 68 కిలోల నత్రజని, 23.2 కిలోల భాస్వరం, 54.5 కిలోల పొటాషియం, 12 కిలోల జింక్ను భూమి నుంచి గ్రహిస్తుంది. అందువల్ల ఈ పోషకాలను ఆ మోతాదులో ఎరువుల రూపంలో భూమికి తిరిగి అందించడం అవసరం. శాస్త్రీయ వ్యవసాయ పద్ధతుల్లో మొక్కజొన్న పంట తర్వాత పప్పు దినుసుల పంటలు సాగు చేయడం శ్రేయస్కరం, కానీ వాణిజ్య పంటలు ఇతర ఆహార పంటలను పండిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల భూసారం పెరగడానికి బదులు అధిక మోతాదులో వివిధ స్థూల పోషకాల లోటు ఏర్పడుతుంది. పోషకాల లభ్యతలో సమతుల్యం దెబ్బతింటుంది. ఇలాంటి భూముల్లో దిగుబడులు సరిగ్గా ఉండవు. నత్రజని విషయానికి వస్తే లోప లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, చిన్న మొక్కల్లో నత్రజని లోపం వల్ల మొక్కలు పాలిపోయి పసుపు రంగులో కండె ఆకారం గల కాండాలతో కనిపిస్తుంది. తర్వాత ఆకు చివరలలో వి ఆకారం కలిగిన పసుపు రంగు కనిపిస్తుంది. పసుపు రంగుకు మారడం ముదురు ఆకులలో మొదలై మొక్క పైభాగానికి విస్తరిస్తుంది. కండెలు చిన్నవిగా తయారై కండె చివరి భాగంలో గింజలు ఏర్పడవు. దీని నివారణకు యాజమాన్య పద్ధతులు ఈ విధంగా చేపట్టాలి. సాధారణంగా రైతన్నలు నత్రజని ఎరువులను మాత్రమే వేస్తున్నందువల్ల పైరు అధికంగా పెరిగి అన్ని రకాల చీడపీడలకు లోనవుతుంది. అలా కాకుండా భూసార పరీక్షలను బట్టి ఎరువులను తగిన మోతాదులో వాడాలి. నీటి సౌకర్యం ఉన్న తేలిక భూముల్లో ఎకరానికి 48 కిలోల నత్రజని వేయాలి. మొత్తం నత్రజనిని ఒకేసారి వేయకుండా 3 దఫాలుగా విభజించి, ఒక పాలు పంట విత్తినప్పుడు, రెండో పాలు విత్తిన నెల రోజులకు, మూడో పాలు నాటిన 50 నుండి 55 రోజులకు, అంటే పూత మొదలయ్యే దశలో వేయాలి. వర్షాధార పంటకు బరువు నెలల్లో ఎకరానికి 32 కిలోల నత్రజని వేయాలి. దీనిని 2 దఫాలుగా వేస్తే సరిపోతుంది. 2 పాళ్ళ నత్రజనిని విత్తే సమయంలో వేసి మిగిలిన పాలు విత్తిన 30 నుండి 40 రోజుల్లో పైరు మోకాలు ఎత్తు ఉన్నప్పుడు వేయాలి. వేసిన నత్రజని మొక్క పెరుగుదలకు వినియోగపడాలంటే భూమిలోకి ఇంకిపోయే నష్టాన్ని అదుపు చేయాలి. ఇందుకు ఎరువు వేసిన తర్వాత అంతరకృషి చేయాలి. తర్వాత బోదె నాగలు తోలి బోదెలను ఎత్తు చేయాలి. ఇక భాస్వరం విషయానికి వస్తే లోప లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, సాధారణంగా చిన్న మొక్కల్లో మొక్క తొలి దశలోనే లోప లక్షణాలు కనిపిస్తాయి. మొక్కలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. లోప లక్షణాలున్న మొక్కలు చిన్నవిగా ఉండి నెమ్మదిగా పెరుగుతాయి. కాండం బలహీనంగా ఉంటుంది. విత్తనం లేని బెండు కండెలు లేదా కండెలు చిన్నవిగాను వంకర టింకరగా ఉండి అభివృద్ధి చెందని గింజలతో ఉంటాయి. దీని నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలంటే, నీటి సౌకర్యం ఉన్న భూముల్లో ఎకరాకు 24 కిలోల భాస్వరం వేయాలి. వర్షాధారపు పంటకు ఎకరాకు 16 కిలోల భాస్వరం సరిపోతుంది. మొత్తం భాస్వరాన్ని పంట విత్తే సమయంలో వేయాలి. ఇక పొటాషియం విషయానికి వస్తే లోప లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. మొక్కల కింద ఆకుల్లో మొదలై ఆకు అంచులు పసుపు రంగుతో ఎండిపోతాయి. క్రమేపీ లక్షణాలు పైభాగాలకు వ్యాపిస్తాయి. ఉధృత దశలో కింది ఆకులు పసుపు రంగుకు మారుతాయి. లేత ఆకులు మాత్రం ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. కాండం కనుపుల వద్ద తుంచి చూస్తే ముదురు గోధుమ రంగులో కనిపిస్తుంది. కండెల్లో గింజలు చాలా తక్కువగా అసంపూర్తిగా ఏర్పడతాయి. దీనికి నివారణ చర్యలు, సాధారణంగా మొక్కజొన్న పండించే నేలల్లో తగినంత పొటాష్ ఉంటుంది. కాబట్టి భూసార పరీక్ష ఆధారంగా పొటాషియం లోపాన్ని తెలుసుకొని అవసరమైన మేరకు వాడుకోవటం లాభదాయకం. ఇక జింకు విషయానికి వస్తే దీని లోప లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. భూమిలో జింక్ లోపం ఉన్నప్పుడు 5 లేదా 6 ఆకులున్న మొక్కల్లో పైనుంచి 2 లేదా 3 ఆకు కింది భాగంలో లోప లక్షణాలు కనిపిస్తాయి. ఆకులపై పాలిపోయిన పసుపు తెలుపు రంగు గీతలు ఏర్పడతాయి. ఆకుల్లో ఈనెలు ఎర్రటి రంగుకు మారుతాయి. ఈ లోపం అధికంగా ఉన్నప్పుడు సరిగా విడవడిని లేత ఆకు

తెల్లగా ఉంటాయి. అందువల్లనే జింకు లోపాన్ని తెల్ల మొగ్గ అంటారు. పూత రావటం కూడా ఆలస్యమవుతుంది. దీనికి నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలంటే, జింకు లోప నివారణకు ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ను 3 ఏళ్ళకు ఒకసారి తప్పనిసరిగా వేయాలి. పైరులో జింకు లోపాన్ని సవరించేందుకు 0.2% జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని, అంటే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటిలో అన్నమాట, 2 దఫాలుగా 15 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. భాస్వరం ఎరువులు చల్లిన 48 గంటల తర్వాతనే జింక్ సల్ఫేట్ చల్లాలి.

0: గ్రాముల జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటిలో అన్నమాట. 2 దఫాలుగా 15 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. భాస్వరం ఎరువులు చల్లిన 48 గంటల తర్వాతనే జింక్ సల్ఫేట్ చల్లాలి. లేదా విత్తనం నాటిన బోదెకు ఒకవైపు జింక్ సల్ఫేట్ను విత్తే సమయంలో వేయాలి. ఈ విధంగా మొక్కజొన్నలో పోషక లోపాలు తెలుసుకొని దాని నివారణ చేపట్టవచ్చు. ఇక ఖరీఫ్ జొన్న సాగు మెలకువలు విషయానికి వస్తే, వర్షాధారంగా పండించే మెట్ట పంటలలో జొన్న ప్రాముఖ్యం ఎంతో ఉంది. జొన్నలో విలువైన పోషకాలు ఉంటాయి. ఖరీఫ్లో జొన్న పంటను ఎర్ర నేలలు, తేలికపాటి నేలల్లో పండించవచ్చు. చౌడు భూములు జొన్న పండించడానికి అనువైనవి కావు. జొన్న పంట 3 లేదా 4 నెలల్లో కోతకు వచ్చి గింజ పక్వానికి వచ్చిన తర్వాత కూడా మొక్క పూర్తిగా ఎండిపోదు గనుక రైతు కుటుంబానికి జొన్నలు పశువులకు సరిపడే చొప్పను ఇస్తుంది. సకాలంలో దుక్కి తయారు చేసి ఆఖరి దుక్కి చేసుకునేటప్పుడు ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు కలయిదున్నాలి. ఖరీఫ్ పంటకు ఎకరానికి 3 నుండి 4 కిలోల జొన్న విత్తనాన్ని విత్తుకోవాలి. 1 కిలో జొన్న విత్తనానికి 14 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మరియు 2 గ్రాముల కార్బనిజం కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తే సమయంలో 2 బోదల మధ్య 40 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 12.5 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. మొలకెత్తిన 8 నుండి 14 రోజుల మధ్యలో వత్తుగా ఉన్న మొక్కలను తీసివేయాలి. జొన్న పంటకు 24 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్నిచ్చే ఎరువులని వేయాలి. నత్రజని ఎరువును 2 సమదఫాలుగా విత్తేటప్పుడు మరియు మోకాలు ఎత్తు పైరు దశలో వేయాలి. కలుపును నివారించేందుకు అట్రజిన్ 50% పొడి మందును ఎకరాకు 800 గ్రాముల చొప్పున 250 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే పిచికారీ చేయాలి. పైరు మొలకెత్తిన 2 లేదా 3 వారాలలోపు దంతితో 2-3 సార్లు అంతర్కృషి చేస్తే జొన్న వేళ్లకు కావలసినంత గాలి లభించడం మరియు నేలలోని తేమను సంరక్షించుకోవడం జరుగుతుంది. పంట కోత, గింజ పాలు పోసుకునే సమయంలో తేలిక నెలల్లో వారానికి ఒకసారి తడి ఇవ్వాలి. చీడపీడల నివారణ గమనిస్తూ సమయానుకూలంగా పంటను కోయాలి. కంకి కింద వరుసలో ఉన్న గింజలు ఆకుపచ్చ రంగు నుండి తెల్లగా మారి గింజలో సున్నపాలు ఎండిపోయి పిండిగా మారినప్పుడు గింజ కింది భాగంలో నల్లటి చేర ఏర్పడిన తర్వాత పంట కోయాలి. కంకి నూర్పిడి పశువులతో కానీ లేక నూర్పిడి యంత్రములతో కానీ చేయాలి. పండిన పంట గింజలను కనీసం 4 గంటల పాటు ఎండలో ఆరబెట్టి గింజలను గాలిచేరని లోహపు డబ్బాలలో లేదా గాదెలలో నిల్వ చేసుకోవాలి.
1: పొలం కబుర్లు విన్నారు. ఈరోజు రాత్రి 7:15 పల్లెసీమల కార్యక్రమం ఉంటుంది. ఇందులో ఎల్నినో సమస్యల్లో గొర్రెలు మేకలు వాటి వ్యాధుల ముప్పు, ఆ తర్వాత వాటి నివారణ చర్యల గురించి డాక్టర్ టి నాగేందర్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ వెటర్నరీ మైక్రోబయాలజీ, వెటర్నరీ సైన్స్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, వీరితో పరిచయ కార్యక్రమం ప్రసారం చేస్తాం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15 ప్రసారమవుతుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. ఇక కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. క్రీడాస్ఫూర్తి ప్రతిబింబించేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యువత ఆలోచనలకు సాంకేతిక పరిజ్ఞానం తోడైతే అటవీ సంరక్షణలో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో డీజీపీతో పాటు 1300 మంది పోలీసు అధికారులు పాల్గొంటారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల నిర్వహణ, మహిళలు చిన్నారులపై నేరాల నియంత్రణ, సైబర్ నేరాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అలాగే పోలీస్ స్టేషన్ల పనితీరు, నమోదవుతున్న కేసులు, క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల పరిస్థితిపై తన వద్ద ఉన్న నివేదికలను ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. క్రీడాస్ఫూర్తి ప్రతిబింబించేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని బోధి పెవిలియన్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఏర్పాట్లు, నిర్వహణపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. పోటీలకు అనుగుణంగా హైదరాబాద్లోని క్రీడా మైదానాల్లో మౌలిక వసతులను మెరుగుపర్చాలని ఆదేశించారు. క్రీడా మైదానాలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. యువత ఆలోచనలకు సాంకేతిక పరిజ్ఞానం తోడైతే అటవీ సంరక్షణలో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో తొలిసారిగా నిర్వహించిన డిజిటల్ ఎక్సలెన్స్ హ్యాకథాన్ 2026 విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో 50 మంది విద్యార్థులు 6 బృందాలుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ సాంకేతికతను అటవీ పరిరక్షణతో అనుసంధానించే కార్యక్రమాలు అటవీ శాఖలో డిజిటల్ పరివర్తనకు బలమైన పునాది వేస్తాయని తెలిపారు. మానవ వన్యప్రాణి సంఘర్షణ వంటి కీలక సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అభివృద్ది చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండలో సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల రక్షణ కోసం వినియోగించే ట్రాన్స్పాండర్లను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ట్రాన్స్పాండర్ల ద్వారా సముద్రంలో పడవ ఎక్కడ ఉందో తెలుసుకోవడంతో పాటు తుఫాను హెచ్చరికలు, సందేశాలను పంపే అవకాశం ఉంటుందని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం 50 ఏళ్లకే పింఛను, వేట విరామ సమయంలో 20,000 రూపాయల ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: వేటకెళ్లారు, అలల్లో సముద్రం వచ్చింది, తప్పిపోయారంటే ఒరిస్సాలో తేలేరని, ఒకళ్ళు మొన్న కూడా విశాఖపట్నం ప్రాంతాల్లో బోట్లో వెళ్ళి రాకపోవడం, ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్న సందర్భంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మత్స్యకార సోదరుల కోసం, వారి రక్షణ కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటా ఉన్నాయి. ఈ రోజు 20,000 రూపాయలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం విషయాన్ని నేను చెప్తున్నాను. వేటకెళ్లి సముద్రగాలలో వలలు లాగి వెన్నొంగిపోతుందని చెప్పి 50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్ కూడా మనం ఇవ్వడం కూడా జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్, కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి నిన్న వినతిపత్రం అందజేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో నవోదయ విద్యాలయాలు లేని ప్రాంతాల్లో గ్రామీణ విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలతో సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కోరారు. 2027-28 విద్యా సంవత్సరం నుంచి దశల వారీగా ప్రవేశాలు, విద్యాబోధన ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను ప్రజలకు

0: మరింత చేరువ చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో 20 సూత్రాల పథకం అమలుపై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్తో కలిసి ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే జలజీవన్ మిషన్, అమృత్ పథకాల ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలని తెలుపుతూ
1: ప్రధానమంత్రి ఆవాస యోజన, గ్రామీణ సడక్ యోజన, అలాగే అగ్రికల్చర్ యాక్టివిటీకి సంబంధించినటువంటివి, టూరిజం యాక్టివిటీకి సంబంధించినటువంటి జలజీవన్ మిషన్, అలాగే అమృత్, ఇట్లాంటి స్కీమ్స్ అన్నిటి మీద కూడా కేంద్ర ప్రాయోజిత పథకాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాల మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. బాపట్ల అనగానే ఇవాళ రాష్ట్రానికే ఆదర్శంగా నిలబడుతున్నటువంటి ఒక పర్యాటక రంగ అభివృద్ది ఏదైతే ఉందో ఆ అంశంకి సంబంధించి ఏ కార్యాచరణ జరుగుతుంది, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరితో కూడా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో తల్లి బిడ్డల ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రాంతీయ ఆసుపత్రికి కేటాయించిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఈ వాహనాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం తల్లి బిడ్డలను ఉచితంగా, సురక్షితంగా ఇళ్లకు చేర్చడంతో పాటు అవసరమైన సమయంలో ఆసుపత్రులకు రవాణా సౌకర్యం కల్పిస్తాయని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ నెల 15న సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాట్లపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలోని 33 జిల్లాల్లోనూ ఏకకాలంలో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,06,28,092 కార్డులు ద్వారా 3,43,00,000 మంది ఆహార భద్రతా పరిధిలో ఉన్నారని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, లబ్దిదారుల సౌలభ్యం మరింత పెరుగుతాయని చెప్పారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో 4 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజబాబు తెలిపారు. ఒంగోలులో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ నిన్న మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా ఈరోజు సైకిల్ ర్యాలీ, ఈ నెల 14న మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. క్రీడాస్ఫూర్తి ప్రతిబింబించేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యువత ఆలోచనలకు సాంకేతిక పరిజ్ఞానం తోడైతే అటవీ సంరక్షణలో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

రెండు మెగా హిట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 ప్రభాతరేఖల కార్యక్రమంలో భారత స్వాతంత్ర్య సమరం క్యాబినెట్ మిషన్ ప్లాన్ గురించిన విశేషాలు ఉంటాయి. ఆ తర్వాత వైద్య విజ్ఞానం, షుగర్ వ్యాధి కారణాలు, చికిత్స గురించి డాక్టర్ కృష్ణ ప్రశాంతి డయాబెటాలజిస్ట్ వారితో పరిచయ కార్యక్రమం మీరు వినవచ్చు. పరిచయకర్త శ్రీమతి జే నిర్మల. 7:45 ఉదయరాగం సినిమా పాటలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. కృష్ణా జిల్లా సమాచార లేఖ ఉంటుంది విజయవాడ కేంద్రం నుంచి. ఆ తర్వాత ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ 8:35 ప్రసారం చేస్తాం. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి జే నిర్మల. 9:00 వాట్సాప్ చిత్రమంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. ఇక ఈరోజు 10:00 సముద్ర మంథన్ పథకం గురించి ఒక ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం నుంచి రిలే. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, అనంతరం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యే వివిధ భారతి కార్యక్రమాలు వినవచ్చు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తలు. వార్తల తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. ఇక వివిధ భారతి కార్యక్రమాలు మధ్యాహ్నం 3:10 యథావిధిగా కొనసాగుతాయి. 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. మహిళా శ్రోతలు మాత్రమే టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. ఇక 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం ఉంటుంది. ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన వివరాలు వినవచ్చు. 6:05 ఈరోజు సాయంత్రం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. తిరిగి 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి. 6:30 అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తిగీతాలు వినవచ్చు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఈరోజు రాత్రి 7:15 పల్లెసీమల కార్యక్రమం ఉంటుంది. ఇందులో ఎల్నినో సమస్యల్లో గొర్రెలు మేకల్లో వ్యాధుల ముప్పు, ఆ తర్వాత వాటి నివారణ చర్యల గురించి డాక్టర్ టి నాగేంద్ర రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ వెటర్నరీ మైక్రోబయాలజీ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వీరితో పరిచయ కార్యక్రమం మీరు వినవచ్చు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:00 చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమం. 8:30 తెలుగులో వార్తలు ఉంటాయి విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం 8:40 చిత్రకుసుమాలు సినిమా పాటలు వినవచ్చు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి రిలే. 9:30 నాటిక విజయవాడ కేంద్రం నుంచి. రాత్రి 10:00 పార్లమెంట్ ఉభయ సభల్లో జరగబోయే ఈరోజు జరగబోయే ప్రశ్నోత్తర కార్యక్రమంపై రికార్డింగ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఢిల్లీ నుంచి రిలే ఉంటుంది. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొంచెంసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెడతారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో విడదీయలేని అంతర్భాగమని మన దేశం స్పష్టం చేసింది. బ్యాంకులు కృత్రిమ మేధను సమగ్రంగా వాడుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. జురాన్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 135వ సంచికలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. కేరళ రాష్ట్రం పేరును మార్చడం కోసం కేరళ పేరు మార్పు బిల్లు 2026ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెడతారు. లోక్సభ ఈ బిల్లును నిన్న ఆమోదించింది. అలాగే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును కూడా ఈరోజు రాజ్యసభ చేపట్టే అవకాశం ఉంది. లోక్సభలో మైన్స్ అండ్ మినరల్స్ అభివృద్ది నియంత్రణ సవరణ బిల్లును ప్రవేశపెడతారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాల ఆందోళన కారణంగా నిన్న కూడా పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు మళ్లీ అంతరాయానికి గురయ్యాయి. లోక్సభ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును ఆమోదించగా రాజ్యసభ ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును ఆమోదించింది. కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వివిధ తీర్పు సంఘాలకు చెందిన చైర్పర్సన్లు, సభ్యుల అర్హతలు, సేవా నియామకాల్లో పారదర్శకత, స్వయం ప్రతిపత్తిని, సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు తీర్పు సంఘాల నిర్వహణ పనితీరు మెరుగుపరచడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. అలాగే ఒక జాతీయ ట్రైబ్యునల్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా ఈ చట్టంలో ప్రతిపాదించారు. కేరళ పేరు మార్పు బిల్లు 2026ను లోక్సభ ఆమోదించింది. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. దీనికి సంబంధించి కేరళ శాసనసభ 2024 జూన్లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అనేక అంశాలపైన ప్రతిపక్షాల గందరగోళం మధ్య ఎలాంటి చర్చ లేకుండానే ఈ రెండు బిల్లులు ఆమోదం పొందాయి. విద్యార్థుల నిరసనపై చర్చ నుంచి ప్రతిపక్షాలు పారిపోతున్నాయని, ఈ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై సమాధానం ఇచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా కూడా సిద్ధంగా ఉన్నారని, అయితే ప్రతిపక్ష సభ్యులు సభను సజావుగా సాగనివ్వడం రిజిజు అన్నారు.
1: राहुल गांधी जी कई दिनों से गृहमंत्री अमित शाह का जवाब मांग रहे हैं सदन में. अब जब सरकार तैयार है, गृहमंत्री जी पूरे घटनाओं का बहुत डिटेल में जवाब देने के तैयार है, फिर राहुल गांधी जी भाग रहे हैं. मैंने इसलिए सदन में कहा कि भागना नहीं है.
0: अरुणाचल प्रदेश भारत देश में విడదీయరాని అంతర్భాగమని, ఈ నిర్వివాద వాస్తవాన్ని మార్చలేదని మన దేశం మరోసారి స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో నిన్న మీడియాతో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, భారత్ చైనా మధ్య సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన విషయాల్లో చైనాతో ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అభివృద్దికి ఈ ప్రాంతాల్లో శాంతి భద్రతలను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని మన దేశం ఎప్పుడు చెబుతుందని అన్నారు.
2: भारत और चीन के बीच सीमावर्ती क्षेत्रों से जुड़े मामले में हमने हमेशा चीन के साथ चर्चाओं में यह बात पर जोर दिया है कि हम इन मुद्दों को बेहद गंभीर मानते हैं. द्विपक्षीय संबंधों के समग्र विकास के लिए सीमावर्ती क्षेत्रों में शांति और स्थिरता बनाए रखना बहुत आवश्यक है. लाइन ऑफ एक्चुअल कंट्रोल पर गलतफहमी और गलत आकलन से बचने और बाकी बचे हुए मुद्दों को सुलझाने के लिए स्थानीय कमांडर स्तर की बैठकें और अन्य तंत्रों सहित मौजूदा कूटनीतिक माध्यमों का उपयोग जारी रखा जाएगा.
0: వాస్తవాది నరేఖను కాపాడే విషయమై ప్రస్తుతం అమల్లో ఉన్న యంత్రాంగాల ద్వారా చర్చలు కొనసాగిస్తున్నామని జైస్వాల్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ అనే శీర్షికన వెలువరిస్తున్న పుస్తకాన్ని విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. ఈ ఆత్మకథ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జీవన ప్రస్థానం గురించిన వ్యక్తిగత వివరాలను తెలియజేస్తుంది. కోవింద్ బాల్యం నాటి అనుభవాలు, పోరాటాలు, విజయాల నుంచి మొదలుకుని విశిష్టమైన ప్రజా జీవితం, దేశ 14వ రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవల వరకు ఈ గ్రంథంలో వివరాలను పొందుపరిచారు. వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేస్తూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో ఘనంగా గర్వంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు.

0: సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ దేశ స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. అంతేకాకుండా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని కూడా ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు.
1: స్వాతంత్ర సేనానియో కో శ్రద్ధాంజలి దే, వికసిత్ భారత్ కా సంకల్ప లే, హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా, హర్ మన్ తిరంగా, ఆయే హర్ ఘర్ పర్ తిరంగా లహరాయే.
0: స్వాతంత్ర దినోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హర్ ఘర్ తిరంగా ఉద్యమం విశేష స్పందన పొందుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నూతన ఆవిష్కరణలు, జవాబుదారీతనం, కస్టమర్ల నమ్మకంపై స్పష్టమైన దృష్టితో భారతీయ బ్యాంకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను సమగ్రంగా వాడుకోవాలని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. ముంబైలో ఫీడ్బ్యాక్ సదస్సును ఉద్దేశించి ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ కస్టమర్ సర్వీస్, ఫైనాన్షియల్స్ సమానత్వం, కార్పొరేట్ సామర్థ్యం, మోసాలను గుర్తించే పద్ధతులను మెరుగుపరచడం ద్వారా కృత్రిమ మేధస్సు బ్యాంకింగ్ రంగాన్ని మార్చివేయగలదని చెప్పారు. అదే సమయంలో డేటా ప్రైవసీ, సైబర్ ముప్పులు, కృత్రిమ మేధస్సు ఆధారిత నిర్ణయాలపై అతిగా ఆధారపడడం వంటి నష్టాల గురించి కూడా బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ చెప్పారు. కర్కిడక వావు పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని కేరళలో ఈరోజు తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు పితృతర్పణాలు అర్పిస్తున్నారు. మలయాళ మాసమైన కర్కిడకంలో వచ్చే అమావాస్య రోజును ఆత్మశాంతి కోసం, ఆధ్యాత్మిక విముక్తి కోసం కర్మలు నిర్వహించేందుకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. అనేక ఆలయాల్లో ఈ కార్యక్రమాలు తెల్లవారుజామున 3:30 నుంచి ఉదయం 5 మధ్య జరిగాయి. ఉత్తరాఖండ్లో ప్రతికూల వాతావరణం నెలకొన్నప్పటికీ చార్ధామ్ యాత్ర ఎలాంటి అంతరాయం లేకుండా సాగుతోంది. తీర్థయాత్ర 2వ దశ ప్రారంభమవుతుండటంతో భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. కేదార్నాథ్, బద్రీనాథ్ ధాముల్లో పూజలు చేసేందుకు దేశవ్యాప్తంగా భక్తులు అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న హిమాలయ పుణ్యక్షేత్రాలకు ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఋతుపవనాల వల్ల భారీ వర్షాలు తట్టుకునేలాగా ఏర్పాట్లు చేశామని, సందర్శకులందరికీ సురక్షితమైన రాకపోకలు సాగేలా చూస్తున్నామని శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది తెలియజేశారు. చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్లో కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునేత్రి అనే 4 ప్రధాన తీర్థయాత్ర కేంద్రాలను సందర్శిస్తారు. షిమ్లాలోని చౌరా మైదాన్ వద్ద సుమారు 50 మంది టిబెట్టన్ పురుషులు, మహిళలు, వృద్ధులు 24 గంటల నిరాహార దీక్ష శాంతి నిరసన ప్రారంభించారు. టిబెట్టన్ ఉద్యమం పట్ల అంతర్జాతీయంగా శ్రద్ద పెట్టాలని, అలాగే టిబెట్టన్ భాష, సంస్కృతి, మతపరమైన గుర్తింపును దెబ్బతీసే ప్రయత్నాలు వ్యతిరేకించాలని కోరుతూ రీజనల్ టిబెటన్ విమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరుగుతోంది. చైనా ప్రభుత్వ విధానాలకు నిరసనగా జూలై 2వ తేదీన న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం వెలుపల ఆత్మాహుతి చేసుకున్న లోప్సాంగ్ రంగ్జెన్ జ్ఞాపకార్థం ఈ నిరాహార దీక్ష నిర్వహిస్తున్నట్లు నిరసన ప్రదర్శనకారులు తెలియజేశారు. డ్యూరాంట్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 135వ సంచికలో భాగంగా గౌహటీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిన్న జరిగిన గ్రూప్ ఎఫ్ చివరి మ్యాచ్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ ఎఫ్సీఐపై 3-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. గ్రూప్ దశలో నార్త్ ఈస్టర్న్ క్లబ్ అజేయంగా నిలవడం విశేషం. ద హైలాండర్స్ ఆడిన 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి గ్రూప్ ఎఫ్ విజేతగా తమ గ్రూప్ దశ పోరాటాన్ని ముగించింది. విశేషాలు మరొకసారి. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును ఈ రోజు రాజ్యసభలో ప్రవేశపెడతారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో విడదీలేని అంతర్భాగమని మన దేశం స్పష్టం చేసింది. బ్యాంకులు కృత్రిమ మేధను సమగ్రంగా వాడుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. డ్యూరాంట్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 135వ సంచికలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్ లో సమయం 7:15.

0: ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమంలో భారత స్వాతంత్ర సమరం క్యాబినెట్ మిషన్ ప్లాన్ గురించిన విశేషాలు, ఆ తర్వాత వైద్య విజ్ఞానం ఉంటుంది, అందులో షుగర్ వ్యాధి కారణాలు, చికిత్స గురించి ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ కృష్ణప్రసాద్ గారితో పరిచయ కార్యక్రమం, ఈ కార్యక్రమాలు ఉంటాయి. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ప్రభాత రేఖల కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్నాం భారత స్వాతంత్ర సమరం క్యాబినెట్ మిషన్ ప్లాన్ గురించిన విశేషాలు. శ్రోతలకి నమస్కారం. నిన్నటి మన కార్యక్రమంలో ఐఎన్ఏ విచారణలు, 1946 రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు గురించి తెలుసుకున్నాం కదా. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపడింది. భారతదేశంలో స్వాతంత్రోద్యమం మరింత బలపడింది. 1945-46 సంవత్సరాల్లో జరిగిన రాజకీయ పరిణామాలు, ఐఎన్ఏ విచారణలు, రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు వంటి సంఘటనలు భారతదేశంలో బ్రిటిష్ పాలనకు ఎదురవుతున్న సవాళ్లను స్పష్టంగా చూపించాయి. ఈ నేపథ్యంలో భారతదేశానికి అధికార బదిలీ, రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం 1946 మార్చిలో క్యాబినెట్ మిషన్ను భారతదేశానికి పంపింది. ఈ మిషన్లో ఉన్న 3 బ్రిటిష్ మంత్రులు లార్డ్ పెథిక్ లారెన్స్, అలాగే సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్, వీరు భారతీయ రాజకీయ నాయకులతో విస్తృతంగా చర్చలు జరిపారు. క్యాబినెట్ మిషన్ లక్ష్యాలు పరిశీలిస్తాము. క్యాబినెట్ మిషన్ ప్రధానంగా 3 అంశాలకు పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించింది. భారతదేశానికి క్రొత్త రాజ్యాంగాన్ని రూపొందించే విధానం, కేంద్రం ఇంకా ప్రావిన్సుల మధ్య అధికారాల విభజన, కాంగ్రెస్ ముస్లిం లీగ్ మధ్య ఉన్న రాజకీయ విభేదాలకు ఒక రాజ్యాంగపరమైన పరిష్కారం. ముస్లిం లీగ్ ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్ను ముందుకు తెస్తుండగా కాంగ్రెస్ భారతదేశ రాజకీయ ఐక్యతను కొనసాగించాలని కోరుకుంది. ఈ 2 అభిప్రాయాల మధ్య రాజీ మార్గాన్ని కనుగొనడం మిషన్కు ప్రధాన సవాలుగా మారింది. క్యాబినెట్ మిషన్ ప్రణాళికలోని ప్రధాన అంశాలు తెలుసుకుంటే, మొదటిది, ఈ మిషన్ భారతదేశాన్ని పూర్తిగా విభజించకుండా ఒక యూనియన్గా కొనసాగించాలని ప్రతిపాదించడం. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ప్రధానంగా 3 అంశాలు మాత్రమే ఉండాలని కూడా చెప్పడం జరిగింది. రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార కమ్యూనికేషన్ వ్యవహారాలు. ఈ అంశాలకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చే అధికారాలు కూడా కేంద్రానికి ఉండాలని ప్రతిపాదించారు. మిగిలిన అధికారాలు ప్రధానంగా ప్రావిన్సులకు ఇవ్వాలని సూచించారు. 2, క్యాబినెట్

మిషన్ ప్రణాళికలో అత్యంత ముఖ్యమైన అంశం ప్రావిన్స్లను మూడు గ్రూపులుగా ఏర్పాటు చేయడం. ఇక అక్కడ నుంచి మనం ముందుకెళితే గనక ఇంకా గ్రూప్ ఏ మద్రాస్, బొంబాయి, యునైటెడ్ ప్రావిన్సెస్, బీహార్, సెంట్రల్ ప్రావిన్సెస్, ఒడిషా ఇవి. అలా గ్రూప్ బీకి వస్తే పంజాబ్, సింధ్, అలా వాయువ్య సరిహద్దు ప్రావిన్స్, బలూచిస్తాన్. గ్రూప్ సిలోకి బెంగాల్, అస్సాం. ప్రతి గ్రూప్ కొన్ని ఉమ్మడి అంశాలపై కలిసి పనిచేసే అవకాశం ఉండేది. అదే సమయంలో ప్రావిన్స్లకు గణనీయమైనటువంటి స్వయం ప్రతిపత్తి కూడా ఇచ్చారు. ఇక మూడవది, భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని కూడా మిషన్ ప్రతిపాదించడం జరిగింది. ప్రావిన్షియల్ శాసనసభల వీటి ద్వారా రాజ్యాంగ సభ సభ్యులను ఎన్నుకునే విధానం అప్పుడు ఏర్పాటు చేశారు. సంస్థానాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించే విధానాన్ని ప్రతిపాదించారు. ఈ రాజ్యాంగ సభే భవిష్యత్ భారత రాజ్యాంగాన్ని రూపొందించాల్సి ఉంది. వీరితో పాటు రాజ్యాంగం పూర్తిగా రూపొందే వరకు భారతీయ నాయకులతో కూడిన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దాన్నే ఇంటర్మీ గవర్నమెంట్ అంటారు. దీని ద్వారా భారతీయులకు కేంద్ర పరిపాలనలో మరింత ప్రత్యక్ష బాధ్యత కల్పించాలనే ఉద్దేశం అక్కడ ఉందన్నమాట. ఈ మిషన్పై కాంగ్రెస్ ఇంకా ముస్లిం లీగ్ స్పందన ఎట్లాగా ఉండేదంటే, క్యాబినెట్ మిషన్ ప్రణాళికపై కాంగ్రెస్, ముస్లిం లీగ్ మొదట భిన్నమైన దృక్కోణాలతో స్పందించాయి. కాంగ్రెస్ భారతదేశాన్ని ఒకటిగా ఉంచే అవకాశాన్ని కల్పించినందుకు ప్రణాళికలోని యూనియన్ భావనను స్వాగతించింది. అయితే ప్రావిన్స్ల గ్రూప్ విధానం కేంద్ర అధికారాల పరిమితమైనటువంటి కాంగ్రెస్కు కొన్ని అభ్యంతరాలు వ్యక్తపరచడం జరిగింది. అప్పుడు ముస్లిం లీగ్కు ప్రావిన్స్ల గ్రూపింగ్ ద్వారా ముస్లింలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలకు ఒక ప్రత్యేక రాజకీయ సమూహం ఏర్పడే అవకాశం కనిపించింది. అందువల్ల ప్రారంభంలో లీగ్ ఈ ప్రణాళికను అంగీకరించింది. అయితే ఆ తర్వాత ప్రణాళికను అమలు చేసే విధానం, ముఖ్యంగా గ్రూపులపై ఏర్పడినటువంటి విభేదాల కారణంగా కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య అవగాహన దెబ్బతింది. క్యాబినెట్ మిషన్ ప్రణాళికలో భారతదేశాన్ని విభజించకుండా ఉంచే ప్రయత్నం అప్పుడు ఉన్నప్పటికీ దానిలోని కొన్ని అంశాలపై కాంగ్రెస్కు అలాగే ముస్లిం లీగ్ మధ్య ఏకాభిప్రాయం ఏర్పడలేదన్నమాట. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ప్రావిన్స్ల గ్రూపింగ్పై భిన్న అభిప్రాయాలు, కేంద్రానికి ఎంత అధికారం ఉండాలి అనే విషయాలు, ఈ విషయాలలో విభేదాలు వచ్చేసాయన్నమాట. ఇక రాజ్యాంగ సభలో అధికార సమీకరణపై అనుమానాలు కూడా, కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య పరస్పర విశ్వాసం లేకపోవడం. ఈ కారణాల వల్ల మిషన్ ప్రతిపాదించిన రాజకీయ రాజీ నిలబడలేదు. అయితే క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ఎట్లా ఉన్నిందంటే, భారత స్వాతంత్ర చరిత్రలు చాలా ముఖ్యమైనదిగా ఏర్పాటు చేశారు. భారతదేశాన్ని విభజించకుండా ఒక రాజ్యాంగపరమైన పరిష్కారం కనుగొనే చివరి ప్రధాన ప్రయత్నాల్లో ఇది ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఇక రాజ్యాంగ సభ ఏర్పాటుకు ఇది మార్గం సుగమం చేసింది. భారతీయులే తమ భవిష్యత్ రాజ్యాంగాన్ని రూపొందించుకునే ప్రక్రియకు బలమైన పునాది వేసింది. కేంద్ర ప్రావిన్స్ల అధికారాల విభజనపై విస్తృత చర్చలకు దారితీయడం జరిగింది. ఇకపోతే అధికార బదిలీ ఈ ప్రక్రియను వేగవంతం కూడా చేసిందన్నమాట. అప్పుడు క్యాబినెట్ మిషన్ ప్రణాళికను పూర్తిగా విజయవంతమైందనిగాను పూర్తిగా విఫలమైందనిగాను చూడటం సరైంది కాదు అని భారతదేశాన్ని విభజించకుండా ఉంచేందుకు ఒక రాజీ మార్గాన్ని ప్రతిపాదించడం దీని ముఖ్యమైన సానుకూల అంశం. అదే సమయంలో ప్రావిన్స్ల గ్రూపింగ్, కేంద్ర అధికారాల పరిమితి వంటి అంశాలు సంక్లిష్టంగా ఉండడంతో రాజకీయ ఏకాభిప్రాయం సాధించడం ఇక కష్టమైపోయింది అన్నమాట. కాంగ్రెస్ ఇంకా ముస్లిం లీగ్ తమ తమ రాజకీయ దృక్కోణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించడం, వీటి వల్ల కూడా పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. చివరకు ఈ విభేదాలు పెరిగి భారత విభజన దిశగా రాజకీయ పరిణామాలు కదిలాయన్నమాట. అప్పుడు క్యాబినెట్ మిషన్ ప్రణాళికపై

0: కాంగ్రెస్ ముస్లిం లీగ్ మధ్య విభేదాలు పెరగడంతో భారత రాజకీయ పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారిపోయింది. డైరెక్ట్ యాక్షన్ డే 1946 ఆగస్టు 16 అన్నమాట. ఈ డైరెక్ట్ యాక్షన్ డే తర్వాత జరిగినటువంటి మతపరమైన ఉద్రిక్తతలు, ఈ ఉద్రిక్తతలు విభజన సమస్యను మరింత తీవ్రతరం చేయడం చేసేసాయి. ఈ నేపథ్యంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో అధికార బదిలీని వేగవంతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1947 ఫిబ్రవరిలో బ్రిటిష్ ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లే భారతదేశానికి అధికార బదిలీ చేయనున్నట్లు ప్రకటించారు. అనంతరం లార్డ్ మౌంట్ బాటన్ వైస్రాయిగా వచ్చి అధికార బదిలీకి తుది ప్రణాళికను రూపొందించేశారు. రేపటి మన కార్యక్రమంలో భారతదేశ తాత్కాలిక ప్రభుత్వం, డైరెక్ట్ యాక్షన్ డే, ఇంకా మౌంట్ బాటన్ ప్రణాళిక గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇంతవరకు భారత స్వాతంత్ర సమరం. ఇందులో క్యాబినెట్ మిషన్ ప్లాన్ గురించిన విశేషాలు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్నా మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇప్పుడు మనం వైద్య విజ్ఞానం కార్యక్రమం విందాం. ఈ కార్యక్రమంలో షుగర్ వ్యాధి కారణాలు చికిత్స గురించి డయాబెటాలజిస్ట్ డాక్టర్ కృష్ణ ప్రశాంతి గారితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయకర్త శ్రీమతి జే నిర్మల.
6: ప్రస్తుత రోజుల్లో సమాజంలో ఎక్కడ చూసినా షుగర్ వ్యాధి గురించి భయపడని వారు ఎవ్వరూ ఉండరు. అంటే మనము దాని గురించి వేరే ఆలోచన లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు షుగర్ వ్యాధి అంటే వస్తుందా రాదా అని కాదు, వచ్చేస్తుంది అన్న భయమే ఉంది ఎక్కువగా. అంటే ఈ షుగర్ వ్యాధి ఎందుకు వస్తుంది అన్నది మనకు చాలామందికి అర్థం కాని విషయం కూడా ఉంది. అంతేకాకుండా మనకు ప్రస్తుత రోజుల్లో చక్రవ్యాధి రాకుండా, ఈ షుగర్ రాకుండా ఏమన్నా మనము జాగ్రత్తలు తీసుకోవచ్చా, లేదంటే వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మన శ్రోతలకు తెలియజేయడం కోసం మన స్టూడియోస్కి సీనియర్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ పి కృష్ణ ప్రశాంతి గారు మన స్టూడియోస్కి వచ్చారు. నమస్కారం మేడం.
7: నమస్కారం అండి.
6: మేడం, ఈరోజు చక్రవ్యాధి గురించి మా శ్రోతలకు మీరు క్షుణ్ణంగా కొత్తగా కనుక్కున్న ప్రాబ్లమ్స్ గురించి మీరు కొంచెం తెలియజేయండి.
7: షుగర్ వ్యాధి అని అంటేనండి, వాడుక భాషలో చక్కెర వ్యాధి అని అంటారు. దీన్ని మధుమేహ వ్యాధి అని కూడా అని అంటారు. దీంట్లో మామూలుగా మనకందరికీ తెలిసినది ఏంటంటే Type 1 డయాబెటీస్ అని అంటే చిన్నపిల్లల్లో వచ్చేది.
6: అంటే ఇప్పుడు 1, 2, 3 అలాగ కూడా ఉందా ఇప్పుడు షుగర్ వ్యాధి అండి?
7: అవునండి, చిన్నపిల్లల్లో వచ్చేది వచ్చి Type 1 డయాబెటీస్ అని అంటారు. పెద్దవాళ్ళల్లో వచ్చేది Type 2 డయాబెటీస్ అని అంటారు. గర్భిణీ స్త్రీలలో ప్రత్యేకంగా 5వ నెల నుంచి వచ్చేదాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఇది దాదాపు 30-40 సంవత్సరాల నుంచి అందరికీ తెలిసిన క్లాసిఫికేషన్. కానీ ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే 12-13 ఏళ్ల పిల్లల్లో Type 2 డయాబెటీస్ లక్షణాలుగా కూడా కనపడుతున్నాయి.
6: Type 2 కేటగిరీ అంటున్నారు కదా, Type 2 అంటే ఎలాగా ఉంటాయి అంటారు?
7: ఓకే, చిన్నపిల్లల్లో వచ్చే Type 1 డయాబెటీస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయని అంటే చాలా సన్నగా ఉంటారు, ఎక్కువగా దాహం వేయటము, ఎక్కువగా నీరు పోవటము, మనిషికి బాగా ఇన్ఫెక్షన్స్ రావటము, పసిపిల్లల్లో ఎక్కువ భాగము తీవ్రమైన కడుపు నొప్పితో

0: మేనిఫెస్టేషన్స్ అన్నది జరుగుతూ ఉంటుంది. చాలా బలహీనంగా ఉంటారు టైప్ 1 డయాబెటిక్ చిల్డ్రన్. టైప్ 2 డయాబెటీస్ అని అంటే సాధారణంగా ఒబీస్గా కానీ, అంటే లావుగా కానీ, ఊబకాయంతో కానీ, అధిక బరువుతో కానీ ఉంటారు. వీళ్ళల్లో అందరికీ కూడా ఎక్కువగా మూత్రం రావటము, ఎక్కువగా దాహం వేయటము, ఎక్కువగా ఆకలి వేయటం అన్నది అందరికన్నీ జరగవు. టైప్ 2 డయాబెటీస్ అన్నది వివిధ రకాల లక్షణాలతో మనకు కనపడుతూ ఉంటుంది. కొంతమందికి చర్మ వ్యాధులు తగ్గకుండా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గకుండా చర్మ వ్యాధులు డాక్టర్ దగ్గరికి తిరుగుతుంటారు. కొంతమందికి కేవలం కీళ్ళ నొప్పులు, భుజం నొప్పితో మొదలయ్యి పెరియాథ్రైటిస్ ఆఫ్ షోల్డర్ గా ఎముకల డాక్టర్ల, కీళ్ళ డాక్టర్ల దగ్గరికి వెళ్తుంటారు. ఇంకొద్ది మందికి సడన్ గా కూడా వాళ్ళ గ్లాసెస్ పవర్ మారటము, లేదు చూపులో తేడా రావటం వల్ల కంటి వైద్య నిపుణుల దగ్గరికి వెళ్తుంటారు. ముఖ్యంగా స్త్రీలకు మటుకు ఎక్కువగా కూడా తెల్లమైల రావటము, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావటము అట్లా తగ్గకుండా ఉండటం వలన గైనకాలజిస్ట్లకు వెళ్తుంటారు. కొద్ది మందికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ, ముఖ్యంగా యుక్త వయసు అమ్మాయికి కానీ ఎక్కువగా గర్భస్రావాలు అవుతూ ఉన్నా, లేదు గర్భం నిలబడకుండా ఉన్నా, లేదు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో వాళ్ళకి షుగర్ వ్యాధి ఉందని తెలుస్తుంది. కాబట్టి అందరికీ అన్ని లక్షణాలు కూడా కనపడవు.
1: అయితే అన్ని లక్షణాలు కనబడవు అన్నారు, మరి ఈ లక్షణం ఇది అని ఎలా కనుక్కుంటారు మేడం?
0: అంటే దీంట్లో రెండు రకాలు ఉంటుందండి. మనకు వంశవారపర్యంగా వచ్చే ఛాన్సెస్ కానీ ఉంటే, వాళ్ళందరూ కూడా వయసుతో నిమిత్తము లేకుండా ఖచ్చితంగా రక్తంలో షుగర్ వ్యాధి అన్నది మనము పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు ఒక ఇంట్లో తల్లి తండ్రికి కానీ, మేనతా మేనమామకు కానీ, కుటుంబంలో ఎక్కువ మందికి షుగర్ వ్యాధి కానీ ఉంటే, వాళ్ళకి ఏదన్నా అనారోగ్యం కానీ తల ఎత్తినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కూడా షుగర్ పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే ఒబేసిటీతో బాధపడుతుంటారో, ఎవరికైతే బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే వాళ్ళకి ముందు గర్భంలో 4.5 కిలో కంటే ఎక్కువ బరువు నెలలు పుడతారో, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే, ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళందరికీ కూడా చాలా మంది స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు యాన్యువల్ హెల్త్ చెకప్స్ అంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా కూడా ప్రతి వాళ్ళు 30 ఏళ్ళు పైబడిన వాళ్ళు వాళ్ళ రక్తంలో షుగర్ గాని చూసుకుంటే ముందుగానే మనము డయాగ్నోస్ చేసుకునే అవకాశం ఉంటుంది.
1: మీరు ఊబకాయం వస్తుంది షుగర్ పేషెంట్ కి అన్నారు. మామూలుగా షుగర్ అనగానే సన్నబడుతుంటే అరే షుగర్ ఉందేమో చూసుకోరా అంటారు కదా.
0: ఇది రెండు రకాలుగా ఉంటుందండి, చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టు. ఒబిసిటీ వల్ల షుగర్ వస్తుందా, షుగర్ వల్ల ఒబిసిటీ వస్తుందా అని రెండు రకాలుగా కూడా ఉంటుందండి. ఎక్కువగా కూడా ఒబిసిటీ కానీ ఉంటే వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా షుగర్ ని ఎక్కువగా కానీ ఉంటే, అంటే రక్తంలో సాధారణంగా 120 నుంచి 160 మిల్లీగ్రాములు ఉండాలి, కానీ మేము చూస్తున్న వాళ్ళల్లో 400, 500, 600 మిల్లీగ్రాములతో షుగర్తో కూడా వస్తున్నారు. సో ఇటువంటి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు డాక్టర్ దగ్గరికి ఎందుకు వస్తారంటే, బరువు ఉన్నట్టుండి దాదాపు 10-15 కిలోలు తగ్గిపోయాము అని అంటారు. అంటే రక్తంలో షుగర్ శాతం ఎక్కువైనప్పుడు మజిల్ బ్రేక్ డౌన్ జరుగుతుంది. సో దానివల్ల వెయిట్ లాస్ అన్నది ఇది తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. తిరిగి వాళ్ళు మందులు వాడి వాళ్ళ రక్తంలో షుగర్ నార్మల్ అయిన తర్వాత తిరిగి కొద్దిగా వెయిట్ గెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇంకొకటి ఏంటంటే, షుగర్ వ్యాధిలో కానీ, థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఉండి, హైపర్ థైరాయిడిజం కానీ ఉంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ తోనే వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వస్తుంటారు. హైపో థైరాయిడిజం కానీ ఉంటే బరువు పెరిగి డాక్టర్ దగ్గరికి వస్తుంటారు.
1: బాగుంది మేడం. అయితే ఇప్పుడు చిన్నపిల్లల్లో ఈ షుగర్ వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు, తర్వాత వాళ్ళు బాగా లావుగా ఉంటారు, షుగర్ వ్యాధి లక్షణాలు ఉంటాయి, వాళ్ళు కనుక్కున్న తర్వాత ఎలాంటి ఫుడ్, అంటే ఎలాంటి ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది?
0: ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఈరోజు మనం పిల్లల్లో ఎక్కువ మంది కూడా మనము ఓవర్ వెయిట్ ఉన్న చిల్డ్రన్నే చూస్తున్నాం. ఒకప్పుడు అందరికీ కూడా 40-50 కిలోలు అన్నది సాధారణంగా ఉంటే, ఇప్పుడు 60-70 కిలోలు అన్నది మనం పిల్లల్లో కూడా చాలా సాధారణంగా కూడా చూస్తున్నాం. వీళ్ళల్లో టైప్ 1 చిల్డ్రన్ ఉండొచ్చు, టైప్ 2 చిల్డ్రన్ ఉండొచ్చు. టైప్ 1 చిల్డ్రన్ అంటే వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి లేదు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఇన్సులిన్ ఇంజెక్షన్సే ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కొత్తగా టైప్ 3, టైప్ 1.5 డయాబెటీస్ అని ఉన్నాయి పిల్లల్లో. ఇటువంటి పిల్లలకి కొద్ది మందికి మందులు వాడే అవకాశం కూడా ఉండొచ్చు. అది డాక్టర్లు జన్యు పరీక్షలు చేయటం వల్ల కానీ, శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి ఉందా లేదా అన్నది పరీక్షలు చేయించుకొని వాళ్ళకి మందులు అవసరమా లేదా ఇన్సులిన్ అవసరమా అని నిర్ధారిస్తారు. కానీ ఎటువంటి టైప్ 1 ఉన్నా, టైప్ 2 ఉన్నా, టైప్ 3 ఉన్నా ఏ పిల్లలైనా కూడా ఖచ్చితంగా కూడా శారీరక వ్యాయామం అవసరము, ఆహార నియమాలు అవసరం. ఇవి రెండూ కూడా వాళ్ళ జీవితంలో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంటుంది. ముఖ్యంగా ఏంటంటే టైప్ 2 చిల్డ్రన్ కి శారీరక వ్యాయామం ఖచ్చితంగా కూడా ఉండాలి. ఈరోజు మనం చూస్తున్నాం ఎన్నో స్కూల్స్ లో అసలు ప్లే గ్రౌండ్ అన్నది లేదు, గేమ్స్ పీరియడ్ అన్నది లేదు. పిల్లలు దాదాపు ఉదయం నుంచి సాయంకాలం దాకా 8 నుంచి 10 గంటల సేపు కంటిన్యూస్ గా కూర్చుంటున్నారు. నౌ ద స్లోగన్ ఈజ్ సిట్టింగ్ కిల్స్ ద పర్సన్.

0: కంటిన్యూస్ గా ఎవ్వరు కూడా అన్ని గంటలు ఏకధాటిగా కూర్చోకూడదు. సో ఎప్పుడైతే మనము ఈ శారీరక వ్యాయామం తగ్గుతుందో ఈ అడోలసెంట్ ఏజ్ లో ముఖ్యంగా అమ్మాయిలకి మనము పీసీఓడి ప్రాబ్లమ్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వచ్చి వాళ్ళల్లో ఒబిసిటీ అన్నది వచ్చేస్తుంది. రెండోది ఆహార నియమాలు. ఆహార నియమాల్లో ఈరోజు తల్లి కూడా ఉద్యోగిని అవ్వటం వల్ల కానీ, లేదు ఒకళ్ళు ఇద్దరు బిడ్డలు ఉండటం వల్ల ఎక్కువగా గారాబం చేయటం కానీ, అవసరానికి మించి డబ్బులుండి ఎక్కువగా కొనివ్వటం వల్ల కానీ, ఆకలి లేకుండానే మనం తిండి పెట్టడం వల్ల కానీ పిల్లలకి ఓవర్ ఫీడింగ్ అన్నది ఎక్కువయ్యి ఒబిసిటీ అన్నది మనం ఎక్కువగా చూస్తున్నాం. దీంట్లో ముఖ్యమైన కారణము టీవీ అడ్వర్టైజ్మెంట్స్ వల్ల పిల్లలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి జంక్ ఫుడ్స్ అన్నది ఎక్కువగా తీసుకుంటున్నారు. అంటే హై క్యాలరీ డెన్స్ ఫుడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుప్పెడు వేరుశనగ పప్పులు తింటే వాళ్ళకి మంచి ప్రోటీన్ వస్తుంది, కానీ ఎవరైనా కూడా వెళ్ళి ఒక పిజ్జా తీసుకుందామా ఒక బర్గర్ తీసుకుందామా అని కూడా అనుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు రాకపోవటం వలన ఈ నష్టం జరుగుతుంది. అదేవిధంగా పాఠశాల యాజమాన్యాలు దీనిపైన దృష్టి పెట్టట్లేదు. ఎందువల్లనంటే పిల్లలు ఏం ఆహారం తెచ్చుకుంటున్నారు అన్న పాయింట్ని ఏ టీచర్ కూడా గమనించుకునే స్థితుల్లో ఈరోజు మనం లేము. దీనివల్ల ఏమవుతుందంటే అసలు మంచి ఆహారం అంటే ఏంటి, పౌష్టికాహారం అంటే ఏంటి, ఒకప్పుడు మాల్ న్యూట్రిషన్ అని అంటే వీళ్ళకి తిండి లేకపోవటం అనుకునేవాళ్ళు, బట్ ఓవర్ న్యూట్రిషన్ ఈజ్ ఆల్సో ఏ మాల్ న్యూట్రిషన్, ఒబిసిటీ ఈజ్ ఆల్సో బికాస్ ఆఫ్ ఏ మాల్ న్యూట్రిషన్. కాబట్టి పిల్లలకి పౌష్టికాహారంగా సమతుల్య ఆహారం పెట్టాలి, ఊబకాయం రాకుండా ఉండాలి అని అంటే తల్లి పాత్ర చాలా కీలకమైనది. కాబట్టి ప్రతి పాఠశాలలో కూడా తల్లులకు ఈ విధంగా కానీ కౌన్సిలింగ్ కానీ ఇవ్వగలిగి ఇంట్లో చేసిన ఆహారం కానీ తల్లి కానీ పెట్టగలిగితే దాదాపు 60-70% సమస్య మన దేశంలో ఇది తగ్గిపోతుంది.
1: బాగుంది మేడం. అయితే ఇక్కడ మీరు పిల్లలకి ఆహారం కంట్రోల్ చేయాలి అన్నారు, కానీ ఆల్రెడీ వాళ్ళు చాక్లెట్సే తినాలి, జంక్ ఫుడ్డే తినాలని బాగా వాటికి అలవాటు పడిపోయి ఉంటారు. ఇప్పుడు తల్లి మాట వినరు, ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాదు. అలాంటప్పుడు వీళ్ళని ఎలా మౌల్డ్ చేయాల్సి ఉంటుంది, అది కూడా మీరు కొంచెం చెప్పగలిగితే తల్లిదండ్రులు ఈ రేడియో విని చాలా మంది ఫాలో అవుతారు అనుకుంటున్నారు.
0: ఇది బాల్యం నుంచే మొదలు పెట్టాలండి. ఇంట్లో కూడా అందరూ కలిసి కూర్చొని తినటం సాంప్రదాయం కానీ ఉండి, మన పాతకాలంలో లెక్కన సాంప్రదాయ వంటకాలు అందరం కానీ తినటం కానీ చూస్తే పిల్లలు తల్లిదండ్రులను చూస్తూ నేర్చుకుంటారు. రెండోది స్నాక్స్ పీరియడ్, ఇంటర్వెల్ పీరియడ్ లో టీచర్లు ముఖ్యంగా 1, 2, 3 తరగతుల్లో కానీ వాళ్ళని మానిటర్ చేసి కేవలము ఫ్రూట్స్ పంపించాలి లేదు పండ్లే పంపించాలి అని తల్లిదండ్రులకు చెప్పి చిన్న వయసు నుంచే మనం కానీ పండ్లు కానీ అలవాటు చేయగలిగితే పిల్లలకి అది కూడా వాళ్ళకి ఒక మంచి అలవాటుగా కూడా వస్తుంది. మూడవది వచ్చి ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా మీడియాలో నియంత్రణ పాటించి ఇటువంటి అట్రాక్టివ్ అడ్వర్టైజ్మెంట్స్ని కానీ తగ్గించి ఈ ఫ్రూట్స్ ప్రమోషన్, సాంప్రదాయ వంటకాలని కానీ ప్రమోషన్ కానీ చేస్తే ఖచ్చితంగా పిల్లల్ని మనము 10 ఏళ్ళ వయసు లోపలే కానీ మనం మార్చుకోగలిగితే మనకు ఖచ్చితంగా కూడా ఉంటుంది. అదేవిధంగా స్కూల్స్ కానీ కాలేజెస్ పక్కన 100 మీటర్స్ రేడియస్లో ఒక మంచి ఆహారం కానీ అవైలబుల్గా ఉండే ఫుడ్ స్టాల్స్ కానీ లేదు కాలేజ్ మేనేజ్మెంట్స్, స్కూల్ మేనేజ్మెంట్స్ కానీ చేయగలిగితే మనం ఇంటి నుంచి ఎంత సపోర్ట్ ఇస్తామో, స్కూల్ నుంచి ఎంత సపోర్ట్ ఉంటుందో, సొసైటీ నుంచి కూడా అంత సపోర్ట్ రావాలి. సో అందరూ కూడా మనం ఒక విత్తనం వేసి ఒక మంచి చెట్టు వచ్చి ఒక మంచి పండు ఎట్లొస్తుందో, ఒక పసిబిడ్డకి మనం ఒక పాఠశాలలో, సమాజంలో, ఇంట్లో కానీ మంచి ఆహారపు అలవాట్లు కానీ చేస్తే మంచి ఆరోగ్యవంతమైన పౌరుడు మనకు లభిస్తాడన్న అది నా నమ్మకం. ఇది నా అనుభవం కూడా. నాకు 2 పిల్లలు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని ఈ విధంగా నేను ఇంట్లో అన్ని సాంప్రదాయక వంటలు అలవాటు చేశాను కాబట్టి తల్లి పాత్ర అన్నది చాలా కీలకమైనది అని నేను నమ్ముతాను.
1: బాగుంది మేడం. ఇక పిల్లల నుంచి యంగ్ ఏజ్కి వచ్చేద్దాం. ఇప్పుడు యూత్ గర్ల్స్ కానీ అబ్బాయిలు కానీ, ఒక యూత్ ఏజ్ వచ్చి ఇక మ్యారేజ్కి ముందుగానే వాళ్ళకి ఏంటంటే షుగర్ వచ్చేస్తూ ఉంది. ఇలాంటప్పుడు తర్వాత మరి ముఖ్యంగా అమ్మాయిలకి ఇప్పుడు పెళ్ళి కాకముందే షుగర్ వస్తే ఆ తర్వాత వాళ్ళు చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. పెళ్ళైన తర్వాత వాళ్ళ సంసారము, మా తర్వాత పిల్లలు కనటము, వీటన్నిటిలో కూడా ఈ షుగర్ వ్యాధి ప్రభావం అనేది చాలా ఉంటుందని అనుకుంటాను. మరి ఈ విషయంలో యంగ్ గర్ల్స్కే షుగర్ వస్తే తర్వాత ఎలా ఉంటుంది, ఆ పరిస్థితులు ఏంటో ఒకసారి మా శ్రోతలకి మీరు తెలియజేయండి.
0: ఒక 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతోనండి నేను గత 5 సంవత్సరాలుగా చూస్తున్నది ఏంటంటే, ఒకప్పుడు షుగర్ వ్యాధి అని అంటే 30-40 ఏళ్ల వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ గత 5 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నది 15-16 ఏళ్ల అమ్మాయిలు రావటము, అబ్బాయిలు రావటం అన్నది ఎక్కువగా కూడా చూస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఇంట్లో ముఖ్యంగా తల్లిదండ్రులకు కానీ ఆ పిల్లలకి కానీ, నాకు షుగర్ వచ్చేసింది కాబట్టి నేను

0: మ్యారేజ్కి పనికిరానేమో, నాకు పిల్లలు పుట్టరేమో, నాకు పిల్లలు పుడితే వాళ్ళకి షుగర్ వస్తుందేమో అని రకరకాల అనుమానాలు, ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకోవటము, తెలిసి తెలియని వాళ్ళని అడగటము, దానివల్ల భయపడటము, మానసికంగా కృంగిపోవటము, చదువు పైన శ్రద్ధ పెట్టలేకపోవటము, ఉద్యోగంలోకి వాళ్ళు సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోవడం అన్నది చూస్తున్నాం.
1: అయితే మేడం, చిన్న మీకు బ్రేక్ ఇస్తున్నాను. ఆ వయసులోనే ఒకప్పుడు మీరు అన్నారు, ఒకప్పుడు 45 ఏళ్ళు దాటితేనే షుగర్ వస్తుంది అనేవాళ్ళు, ఇప్పుడు ఈ ఏజ్లోనే రావడానికి కారణాలు కొన్ని చెప్తారా?
0: ముఖ్యంగానండి, స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్. సెకండ్ థింగ్ వచ్చి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే క్రిమిసంహారక మందులు తెలియకుండా మన ఆహారంలోకి వెళ్ళటం వలన అవన్నీ ఎండోక్రైన్ డిస్రప్టర్స్గా యాక్ట్ అయ్యి పిల్లల్లో కానీ, ముఖ్యంగా యుక్త వయసు అమ్మాయిల్లో కానీ హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని తీవ్రమైన దుష్పరిణామాలు మనకు చూపిస్తున్నాం. మూడవది వచ్చి శారీరక శ్రమ లేకపోవటం. ఇది ఆల్మోస్ట్ 70-80% ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇంకొకటి వచ్చి అధికంగా కూడా జంక్ ఫుడ్స్ అన్నది తినటం. ఐదవది వచ్చి కుటుంబంలో ఎక్కువ మందికి వంశపారపర్యంగా ఇది రావటం వలన అది కూడా ఒక కారణంగా కూడా మనం

0: సరే అంటాం. ఇదొక వ్యాధిలాగా భావించకుండా మన జీవన శైలిలో వచ్చిన మార్పుల వల్ల మన శరీరంలో జరుగుతున్న కొన్ని క్రియలలో వచ్చిన మార్పులుగా ఒక సాధారణంగాని భావించాల్సిన అవసరం ఉంటుంది. నంబర్ వన్. నంబర్ టూ, వీళ్ళందరూ కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అంటే నార్మల్గా వాళ్ళ మ్యారేజ్, ప్రెగ్నెన్సీ ప్లానింగ్, చిల్డ్రన్, చైల్డ్ బర్త్ అన్నీ కూడా నార్మల్గా జరుగుతుంది. సొసైటీలో, సమాజంలో రకరకాల అపోహలు, అనుమానాలు, సామాజికంగా ఇబ్బంది పెట్టడం అన్నది చేయకూడదు. ఎందుకనంటే లీగల్గా కూడా ఇటువంటివి చేయకూడదు. ఇప్పుడు షుగర్ వ్యాధి అని తెలిసిన తర్వాత ఆ అమ్మాయికి మనం ఇచ్చే ట్రీట్మెంట్లో ఇచ్చే మెడిసిన్స్ ఖచ్చితంగా మారుతాయి. బీపీ కానీ షుగర్ కానీ ఉండి ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాల్సి అని వచ్చినప్పుడు ముందుగానే డాక్టర్స్కి కానీ చెప్తే, ముఖ్యంగా పెళ్లిగాని అమ్మాయిలు కానీ కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు కానీ చెప్తే, కొన్ని రకాలు గర్భస్థ శిశువు పైన ఎఫెక్ట్ ఉండే వాటిని ఖచ్చితంగా కూడా ఇవ్వరు. కేవలము గర్భస్థ శిశువు పైన ఎఫెక్ట్ చూపని మందుల్నే ఇవ్వాల్సి వస్తుంది. దాంట్లో ముఖ్యమైనది ఇన్సులిన్ ఇంజెక్షన్. సాధారణంగా ఏంటంటే ఇన్సులిన్ అనగానే మన సమాజంలో ఇన్సులిన్ అన్నది చివరి దశల్లో ఇస్తారు, పెద్దవాళ్ళకి ఇస్తారు, ముసలి వాళ్ళకి ఇస్తారు, నీకెందుకు ఇప్పుడు పెట్టేశారు, అసలు డాక్టర్ది తప్పు, నువ్వు ట్రీట్మెంటే తీసుకోవద్దు అని అత్తగారిళ్ళల్లో చాలా ప్రెషర్ అన్నది మేము చూస్తుంటాం. ఇది అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇన్సులిన్ ఇంజెక్షన్ అన్నది తల్లికి బిడ్డకి క్షేమదాయకము. దానివల్ల ఇద్దరికీ ప్రాణాపాయం లేకుండా చూసుకునే అవకాశము ఉంటుంది. డెలివరీ కూడా కంపల్సరీగా సిజేరియన్ చేయాలి అన్నది లేదు. కొన్ని కండిషన్స్లో మాత్రమే వాళ్ళు డాక్టర్స్ సలహా మేరకు సిజేరియన్ సెక్షన్కి వెళ్తారు. సో ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పుడు మందులు కానీ ఇన్సులిన్ కానీ డాక్టర్ల సలహా మేరకు కానీ వాడితే ఖచ్చితంగా నార్మల్ శిశువు పుడతారు. ఎవరికైతే గర్భధారణ జరిగే సమయానికే షుగర్ ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే షుగర్ వ్యాధి కంట్రోల్లో లేకుండా ప్రెగ్నెంట్ అవుతారో, ఎవరైతే ఇన్సులిన్ ఇంజెక్షన్ వాడుకోరో, అటువంటి వాళ్ళకి అవకరాలతో పుట్టిన శిశువు పుట్టే అవకాశం ఉంటుంది. కానీ తర్వాత ప్రెగ్నెన్సీస్ నార్మల్గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
1: అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే పెళ్లికి ముందే అబ్బాయి కానీ అమ్మాయి కానీ షుగర్ ఉందంటే కొంతమంది పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. ఆ అబ్బాయికి ఉందంటే ఆ అమ్మాయి ఇష్టపడదు, ఆ అమ్మాయికి ఉందంటే అబ్బాయి ఇష్టపడదు. ఇలాంటప్పుడు మరి సమాజంలో వాళ్ళకి అంటే ఇంకా వీళ్ళకి పెళ్లి కాదా అని అనుకునే బాధపడే రోజులు కూడా ఉన్నాయి. ఇట్లాంటప్పుడు సమాజంలో వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి?
0: యాక్చువల్గానండి, ఇప్పుడు చాలామంది దాచిపెట్టి పెళ్లి చేసుకుంటున్నారు. దాచిపెట్టడం వల్ల రెండు నష్టాలు వస్తుంది. ఒకటి ఏంటంటే, దాచిపెట్టడం వల్ల వాళ్ళు ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకోరు. ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకోకపోవడం వల్ల తొందరగా వాళ్ళు సిక్ అయ్యి మళ్ళీ వాళ్ళు ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. దానికంటే పెళ్లి ముందుగానే కూర్చొని ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ, నాకు ఈ వ్యాధి ఉంది, నేను ఇది ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, మీకేమైనా అనుమానాలుంటే నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్న డాక్టర్ దగ్గరకు వచ్చి మీ సందేహాలని నివృత్తి చేసుకోండి, దిస్ ఈస్ కాల్డ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని అంటారు. అంటే అందరూ జాతకాలు చూసి పెళ్లి చేసుకుంటున్నారు, కానీ బ్లడ్ టెస్ట్లను చూసి పెళ్లి చేసుకోవాల్సిన రోజులు వస్తాయి. సో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కానీ తీసుకుంటే ఇది కనీసము చదువుకున్న యువతన ఇటువైపు కానీ దారి మళ్ళితే తర్వాత గ్రామ స్థాయిలో మనం ఖచ్చితంగా కూడా తీసుకురావచ్చు. గ్రామ స్థాయిలో ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా ఏదైనా అనుమానాలు ఉంటే వాళ్ళ లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు.
1: బాగుంది మేడం. అయితే ఇప్పుడు చిన్నపిల్లలకి అయిపోయింది, యంగ్ వాళ్ళకి అయిపోయింది, ఇక పెద్దవాళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి షుగరు అనగానే ఇక వాళ్ళకు ఉన్న బీపీకి రెండంతలుగా ఆలోచించేస్తారనమాట. ఇప్పుడు అంత భయపడాల్సిన రోజులు కాదు ఇవి. షుగర్ అంటే అంత భయపడాల్సిన రోజులు కాదు, మనకు కావాల్సినంత ట్రీట్మెంట్ ఉంది. ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ టైంలో వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఇవన్నీ మా శ్రోతలకు మీరు వివరిస్తారా?
0: ముఖ్యంగా ఏంటంటే వృద్ధుల డెఫినిషన్ మారిపోయిందండి. ఒకప్పుడు 60-70 ఏళ్ళనే మనం అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు 90-95 ఏళ్ళ దాకా బతుకుతున్నారు.
1: అవునవును.
0: కాబట్టి షుగర్ వ్యాధితో ఎక్కువ కాలము వాళ్ళు జీవితాన్ని గడపాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి షుగర్ వ్యాధిని ప్రేమించాలి, షుగర్ వ్యాధిని గౌరవించాలి, షుగర్ వ్యాధితో ఉన్న శరీరాన్ని కాపాడుకోవాలి.
1: బాగుంది.
0: చాలా మంది పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే, నేను పెద్దవాళ్ళు అయిపోయాను, నాకెందుకు ఇంకా ట్రీట్మెంట్, నేను ఇట్లా వదిలేస్తామని అనుకుంటారు. ఇది చాలా తప్పు కాన్సెప్ట్. షుగర్ వ్యాధి యంగ్ వాళ్ళల్లో కానీ వచ్చినా, ఒబిసిటీ కానీ వచ్చినా, లేదు కొద్ది కొద్దిగానే షుగర్ కానీ కనపడుతూ ఉంటే మనం ఏం చెప్తామంటే, మొదటి 3 నెలలు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అని అంటాం. అంటే జీవన శైలిలో మనం మార్పులు చేసుకునే అవకాశం చూసుకోవచ్చు. అంటే శారీరక వ్యాయామం చేయటము, మితంగా ఆహారం తీసుకోవటము, ఇటువంటివి చేయటం వల్ల.
1: ఇక్కడ మితంగా ఆహారం అన్నారు, అది ఎలాగా తీసుకుంటే?

0: బాగుంటుందంటారు.
1: ఆహారం అన్నదండి చాలా వరకు కాన్సెప్ట్ ఏంటంటే, షుగర్ వ్యాధి అనగానే మనం కడుపు కట్టేసుకోవాలి, నోరు
0: అవును
1: కట్టేసుకోవాలి, నాకు ఆహారం తినే భాగ్యం పోయిందని చాలామంది సైకలాజికల్గా కృంగిపోతారు.
0: అవును
1: ఇది చాలా తప్పు. మనకేంటంటే కొన్ని ఒక కుటుంబంలో వాళ్ళ వాళ్ళ ఆచార వ్యవహారాలు బట్టి, వాళ్ళ వాళ్ళ మతానుసారంగా కొద్దిమంది వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్, రకరకాల ఆహార నియమాలు ఉండే వాళ్ళు ఉంటారు. మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, ఇండియన్ వెజిటేరియన్ డైట్ ఈస్ ద బెస్ట్ డైట్ ఫర్ డయాబెటీస్. సో మనము సమపాలల్లో పాతకాలంలో లెక్కన అన్నం, పప్పు, కూర, పచ్చడి, మజ్జిగ ఇటువంటివి కానీ తీసుకొని, ఎక్కువగా పాలిష్ లేని రైస్, అంటే ఎక్కువగా సన్న బియ్యం కాకుండా లావు బియ్యం కానీ, ఉప్పుడు బియ్యం కానీ, దంపుడు బియ్యం కానీ తీసుకొని, ఎక్కువగా ముడి ధాన్యాలు ఉండేటట్టుగా, జొన్నలు, రాగులు, సజ్జలు ఇవన్నీ కానీ వచ్చేటట్టు చూసుకొని, ఎక్కువగా కానీ వ్యాయామం చేసుకొని, జంక్ ఫుడ్స్ తినకుండా ఉండి, ఎక్కువగా తీపి పదార్థాలు కానీ ఇటువంటివి కానీ తీసుకోకుండా ఉంటే సాధారణ షుగర్ పేషెంట్ హ్యాపీగా నార్మల్గా ఉంటారు. మనకు ప్రాబ్లం ఎక్కడొస్తుంది అని అంటే, ప్రతి వాళ్ళు మామిడి పండ్లు సీజన్ వస్తే నేను మామిడి పండ్లు తినొచ్చా, ఏవైతే మనం తినొద్దని అంటామో అవి తినేసి షుగర్ పెంచుకోవడం అన్నది ఎక్కువగా కూడా మనం చూస్తున్నాం. దీనివల్ల ఏంటంటే, ముఖ్యంగా పెద్దవాళ్ళు 60-70 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జీవ చాపల్యం తగ్గించుకోవాలి. ఆహార నియమాలు ఎంత వాళ్ళు వాళ్ళు కానీ శ్రద్ధగా డిసిప్లిన్డ్గా కానీ ఉంటే, మందులు, ఇన్సులిన్ రిక్వైర్మెంట్ అంత తక్కువ ఉంటుంది. అందరికి ఒక అపోహ ఏంటంటే, 20-30 ఏళ్ళ షుగర్ ఉన్న పేషెంటు తనే ఒక డాక్టర్గా ఫీల్ అయిపోయి, ఈరోజు నేను ఎక్కువ తినేసి ఎక్కువ ఇన్సులిన్ డోస్ వేసుకుంటాను, ఎక్స్ట్రా మాత్ర వేసేసుకుంటాను అని ఒక రాంగ్ కాన్సెప్ట్లోకి వెళ్తున్నారు. ఇది కూడా చాలా డేంజర్ అని నేను అనుభవపూర్వకంగా కూడా నేను చెప్తున్నాను.
0: బాగుంది మేడం. అయితే నేను ఇంకొక విషయం విన్నాను, ఈ షుగర్ బాగా వచ్చిన వాళ్ళకి అంతకుముందు బాగా స్వీట్స్ అన్ని బాగా తినేవాళ్ళు కదా, ఒక్కసారిగా మానేయాలంటే ఎంతో బాధ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ మధ్య జీడిపప్పు, బాదం పప్పుతో చేసే స్వీట్స్లో షుగర్ తక్కువ అనిపిస్తుంది తినేటప్పుడు. కానీ అలాంటివి షుగర్ తక్కువ ఉంది కదా అన్న భావంతో అవే కొనుక్కొని తినే వాళ్ళని చూస్తున్నా. మరి ఈ విషయంలో మీరేమంటారు?
1: దీంట్లో రెండు రకాలండి. ఇప్పుడు ఏంటంటే, షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్ తినాలి అని వాళ్ళకి కోరిక ఎక్కువగా కానీ ఉంటే, ఇంట్లోనే వాళ్ళు పాయసం కానీ పరమాన్నం కానీ అటువంటివి చేసుకొని, ఫస్ట్ షుగర్ లేకుండా చేసుకొని స్టవ్ పై నుంచి దించిన తర్వాత ఆర్టిఫిషియల్ స్వీట్నర్ పౌడర్ని కొద్దిగా స్ప్రింకిల్ చేసుకొని తింటే, వాళ్ళకి ఆ స్వీట్ తిన్నాము అన్న ఒక ఫీలింగ్, సైకలాజికల్గా మానసికంగా సాటిస్ఫాక్షన్ అన్నది ఉంటుంది. ఒకేసారి తగ్గించలేని వాళ్ళు క్వాంటిటీని తగ్గించుకుంటూ ఉండాలి. ఎందుకంటే నేను తినలేకపోతున్నాను అన్న ఒక ఫీలింగ్ వాళ్ళకి ఎక్కువగా కూడా, మెంటల్ టెన్షన్ అనేది పెరుగుతుంది. మూడవది వచ్చి, ఇప్పుడు షాప్స్ లో అంతా షుగర్ లెస్ స్వీట్స్ అని అమ్ముతున్నారు. ఇది చాలా తప్పు. ఎందుకనంటే షుగర్ లెస్ స్వీట్స్ అంటే దాంట్లో ఫ్యాట్ ఉంటుంది, ఆ ఫ్యాట్ శరీరంలోకి వెళ్ళి మళ్ళీ షుగర్ గానే కన్వర్ట్ అవుతుంది. కాబట్టి మేము జనరల్ గా ఏం చెప్తాము, ఎడ్యుకేటెడ్ వెల్ డిసిప్లిన్ ఉండే వాళ్ళకి, నీకు ఈరోజు ఒక కేక్ తినాలని ఉంది, ఒక స్వీట్ తినాలని ఉంది, తిను, కానీ దానికి సమానంగా నువ్వు అన్నం తగ్గించేసి ఇంకొక అరగంట సేపు ఎక్కువ నడిచి, ఈరోజు ఎక్కువగా తిన్న క్యాలరీస్ని ఈరోజు మీరు బర్న్ చేసేసుకోండి అని అంటాం. కొంతమంది సగభాగం విని సగభాగం వినకుండా ఉండే వాళ్ళు స్వీట్ తినేసి మళ్ళీ అన్నం తినేసి మళ్ళీ కూర్చోవడం వల్ల క్యాలరీస్ పెరిగిపోతూ ఉంటుంది. చాలా మంది మేము మామిడి పండు తినకుండా ఉండలేము అని అంటాం. మేమేం చెప్తామంటే, మొత్తం పండు తినకుండా ఒకటి రెండు ముక్కలు తినండి. తినాలి అని ఒక అర్జు వచ్చినప్పుడు మీరు మామూలుగా తినే క్వాంటిటీ ఆఫ్ రైస్ కానీ, వీట్ కానీ, రాగి కానీ తగ్గించేసి దీన్ని కొద్దిగా తినొచ్చు. బట్ అదే రోజు అలవాటుగా కూడా చేసుకోకూడదు. అంటే పూర్తిగా నేను తినలేను అని అనుకోకూడదు. తినగలిగినవి ఎక్కువ తినండి, తినకూడనివి తక్కువ తినాలి. అట్లా మీకు మీరు సెల్ఫ్ కంట్రోల్ ఖచ్చితంగా చేసుకోవాలి. అందువల్లనే మహిళ పాత్ర చాలా కీలకం. నేను ఎప్పుడు కూడా పేషెంట్కి అదే చెప్తూ ఉంటాను, మీకు ప్రేమ ఎక్కువగా ఉంటే ఆహారం తక్కువగా పెట్టండి. మనకు అన్నంలో కూరలు వేసుకొని అలవాటు ఉంది, ఇది చాలా తప్పు. కూరల్లో అన్నం వేసుకొని అలవాటు మనం నేర్చుకోవాలి. ఎక్కువగా కూడా షుగర్ పేషెంట్స్ ఏంటంటే, మనము 100 గ్రాముల పప్పు, 100 గ్రాముల కూర, 100 గ్రాముల ఆకుకూర తీసుకుంటే వాళ్ళకి తెలియకుండానే అన్నం కానీ రాగి కానీ తక్కువ తినేస్తారు. కడుపు ఫుల్నెస్ ఒక ఫీలింగ్ వస్తుంది, తర్వాత వాళ్ళకి తినాలి అని కోరిక ఉండదు. సో తినే ఆహార నియమాల్లో ప్రతిరోజు ఆ ఇంటి ఇల్లాలు కీలక పాత్ర పోషిస్తారు. సో దీనివల్ల ముడి ధాన్యాలు కానీ, ఆహారం కానీ, వంట చేసుకునే విధానం కానీ కానీ కొద్దిమంది అడగొచ్చు. పెద్దవాళ్ళల్లో భార్యాభర్త చనిపోయి ఉండొచ్చు, లేదు ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితులు రావచ్చు, కీళ్ళనొప్పుల వల్ల వంటలు చేసుకోలేని పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి పేషెంట్స్ వాళ్ళు పౌష్టికాహారం కానీ లేకపోతే, అప్పుడు వాళ్ళ వాళ్ళ డాక్టర్ సలహా మేరకు కొన్ని ప్రోటీన్ పౌడర్స్ కానీ, లేదు

0: కొన్ని బలం మాత్రలు కానీ తీసుకొని ఆహారంలో ఎక్కువగా కూరల క్వాంటిటీ కానీ మనం ఇంక్రీజ్ చేసుకుంటే పీచు పదార్థం వస్తుంది, ముఖ్యంగా మలబద్ధకం తగ్గుతుంది, పెద్దవాళ్ళలో వచ్చే సమస్య. ఆకుకూరలు కానీ తీసుకుంటే కాల్షియము ఐరన్ ఖచ్చితంగా కూడా వస్తుంది, కూరగాయల్లో బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఇవన్నీ వచ్చేస్తుంది. సో నాన్ వెజిటేరియన్స్ ఖచ్చితంగా వారానికి ఒకటి రెండు సార్లు తీసుకోవచ్చు, తప్పేమీ కాదు. కానీ ఎక్కువగా క్రొవ్వు ఉండే లివర్ కానీ హార్ట్ కానీ స్కిన్ కానీ తీసుకోవద్దని చెప్తుంటాము. చేపలు తినమన్నప్పుడు చాలా మంది ఫిష్ ఫ్రై తింటారు, ఇది కూడా తప్పు. ఎందుకంటే ఫిష్ అన్నది మనకు పులుసులాగా తీసుకుంటేనే దాంట్లో ఉన్న ఒరిజినల్ గా మనకు ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ డీప్ ఫ్రై చేయటం వల్ల మళ్ళీ ఫ్యాటీ ఫుడ్స్ ఇవన్నీ కూడా మనకి ఆయిల్ ఎక్కువైపోతుంది. సో ఏదైనా కూడా ఆయిల్ మితంగా కూడా వాడుకొని ఆయిల్ క్వాంటిటీ కానీ తగ్గించుకుంటే ఖచ్చితంగా కూడా వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఎందుకు ఆహారం తగ్గించమంటున్నానంటే, ఒకప్పుడు మన జీన్స్ అన్నది హంటర్ గ్యాదరర్ టైప్ అంటారు, అంటే వేటాడి ఒక మాంసపు ముక్కని తీసుకొని 10 మందికి పంచుకునేదానికే ఈ శరీరం అలవాటు పడింది. కానీ ఈ రోజు మనం 3 పూటలా తింటూ శరీరంలో దాదాపు 12 గంటలు తింటూనే ఉంటాం, 8 గంటలు నిద్రపోతుంటాం, 4 గంటల సేపే ఖాళీగా ఉంటున్నాం. అంటే మన జీర్ణ కోసం దాదాపు 12 గంటలు ఇదే ప్రక్రియలో జరుగుతూ ఉంది. కానీ దానికి సమానంగా మనకు శారీరక వ్యాయామం లేదు. సో శారీరక వ్యాయామం లేనప్పుడు ఇటువంటి అనర్థాలు ఖచ్చితంగా జరుగుతుంది.
1: చాలా చెప్పారు. మన చివరిగా ఒక చిన్న ప్రశ్న, చాలా మంది షుగర్ పేషెంట్స్ కొన్ని చిట్కాలు పాటిస్తుంటారు, డాక్టర్ని కలవడం ఎందుకులేండి, ఈ చిట్కాలు పాటిస్తే సరిపోద్ది అంటారు, వాళ్ళకి పిలిచే సజెషన్ ఏంటి?
0: దీర్ఘకాలికంగా షుగర్ ఉన్న పేషెంట్ ఒక మంచి వైద్యుడితో సమానం కావచ్చు, కానీ ప్రతి పేషెంట్ డిఫరెంటే, ప్రతి వాళ్ళ షుగర్ శాతం డిఫరెంటే, వాళ్ళ వాళ్ళ వంశపారపరంగా వచ్చే వాళ్ళ జన్యువులు జీన్స్ సపరెంటే. కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఎటువంటి అనుమానాలు కానీ అటువంటివి కానీ ఉంటే మీ డాక్టర్ల సలహా మేరకు తీసుకోవాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇచ్చిన అప్రూవ్డ్ ఏంటంటే, మెంతులు రోజుకి 15 నుంచి 20 గ్రాములు ఒక పౌడర్ రూపంలో కానీ తీసుకుంటే అన్నంలో కానీ చపాతీ పిండిలో కానీ దోశ పిండిలో కానీ తగ్గుతుంది. వేపాకు కాకరకాయ వీటి వల్ల ఎటువంటి చిట్కాలు అన్నట్టు పనిచేయవు. అడ్వర్టైజ్మెంట్స్ లో చూపించే విధంగా రకరకాల మాత్రలు, ఇటువంటి ఆకులు చూర్ణాలు ఇవన్నీ కూడా ఏమీ పనిచేయవు. ఆహార నియమాలు, శారీరక వ్యాయామము, ప్రతి 3 నెలలకు ఒకసారి మీ వైద్యుల సలహా మేరకు మీరు మందులు వాడటము, సంవత్సరానికి ఒకసారి మీ గుండె కిడ్నీ అన్నింటినీ పరీక్ష చేసుకోవడం ద్వారా షుగర్ వ్యాధితో చక్కని జీవితాన్ని మీరు ఖచ్చితంగా కూడా గడపవచ్చు.
1: చాలా బాగా చెప్పారు మేడం. చక్కెర వ్యాధి ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది, దానికి మనం ఎలా ఉండాలి, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్లకు వాళ్ళ హెల్త్ని వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలన్న విషయం మా శ్రోతలకు చక్కగా తెలియజేశారు. మీరు మా స్టూడియోస్కి వచ్చి మంచి సలహాలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం అండి.

ఇంతవరకు వైద్య విజ్ఞానంలో షుగర్ వ్యాధి కారణాలు, చికిత్స గురించి ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ కృష్ణప్రశాంత్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి జే నిర్మలా.

ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమం విందాం. కార్యక్రమంలో ముందుగా వినబోతున్నాం.

వింటున్న ఈ పాటను పాడినవారు ప్రంపర ఠాకూర్, యశ్వంత్ దర్వేకర్. రామజోగయ్య శాస్త్రి గీతం

తర్వాత డిగ్రీ కాలేజ్ సినిమా నుంచి యాజ్ ఇన్ నిజార్ సమీరా భరద్వాజ్ పాడిన ఈ పాట విందాం. ఈ పాటకు గీత రచన వనమాలి, సంగీతం సునీల్ కశ్యప్.

విన్న పాట లైఫ్ అనుభవించు రాజా సినిమా కోసం కార్తిక్ శ్వేతామోహన్ పాడిన పాటది. ఈ పాటకు గీత రచన శ్రీనివాస మౌళి, సంగీతం రామ్. కార్యక్రమంలో డిఎమ్యాన్, తర్వాత స్వరాగ కీర్తన్ కలిసి పాడిన ఈ పాట వినండి. స్టాలిన్ సినిమా నుంచి వెన్నెలకంటి గీతానికి డిఎమ్యాన్ సంగీతం.

చివరిగా చూసి చూడంగానే ఈ సినిమా కోసం పాట వినండి. సిద్ధ శ్రీరామ్ పాడిన పాట, అనంత శ్రీరామ్ గీత రచన.